0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Raju, నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టిన వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
9: చెప్పాలే, కానీ డౌల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
8: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: in a cup.
1: Don't stop dancing. Pona galu loading. పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. అబ్బా

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing. Punakalu loading.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ డోల్మి అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Ilane Undipote Pohontundi Kada.
10: Undipote Hon?
9: Yela, Time Aipotundi Kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698.

0: travelopod.com. That is TRAVELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవి మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of

0: Priya. Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలబడే చూసుకోలేదామే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా? అంటే
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: 8054653 or visit nagrajhomes.com.
1: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Or call 855-BALI-92, 855-265-5992.
5: The following program is brought to you by VJ Creations.
6: Hi, this is Alu Ach. Hi, this is Alu Ach. Radio.
7: Oh la la, maza cheyala.
8: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
9: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షోకే.
8: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్, అక్టోబర్ 3rd and 4th.
9: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి. Lace up for a cause. Join the Asha Jyoti annual 10K, 5K and 1 mile run. October

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: మీ సొంత లుక్కలను నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, విజయవాడ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి. అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై స్క్వేర్ ఫీట్.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
9: అరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
10: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా సున్నుండలు, బూందీ మిఠాయి, గవలు.
9: ఆహా,
10: అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా.

0: ఈజీ క్యాష్యూ.
1: ఓహో,
0: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
1: బాపరా బాబు, వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
0: వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
2: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
3: కావ్య ఫుడ్స్.
2: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
5: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
4: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: 510-573-2562. This jingle was for which product? Number two, which top music director composed this? That's the question on the floor. Give us a call, 510-573-2562.
1: Hi, welcome to Virijallu.
2: Hi, I am Ravi Chandran. I am in Dublin.
1: Hi, Ravi Chandragaru. Chappandi.
2: The Airtel ad and the AR Rahman.
1: Airtel, okay. Awesome. తీసుకున్నానండి మీ ఆన్సర్ ఉండండి సార్ మాతో అచ్చో థ్యాంక్ యూ మనం ఫస్ట్ అవర్ లో ఐ సెడ్ విల్ అనౌన్స్ విన్నర్స్ ఐ ఫర్గాట్ టు అనౌన్స్ విన్నర్స్ ఫస్ట్ అవర్ సో బై ది వే లేడీస్ అండ్ జెంటిల్మెన్ లిసనింగ్ టు అవర్ షో రైట్ నౌ 257 ఐ విల్ అనౌన్స్ ఆల్ ద విన్నర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ అవర్ అండ్ ద సెకండ్ అవర్ యాజ్ వెల్ సో ఇట్ విల్ బి విన్నర్స్ గలోర్ సో స్టే విత్ us స్టే విత్ us హాయ్ యు ఆర్ ఆన్ ఎయిర్ హూస్ దిస్
3: Hi, Vijay Garu, Kalyan Garu. This is Meena from Fremont.
1: Hi, Nina Garu. How are you?
3: I'm good. Great. Thank you for asking. How are you guys?
1: Great, Andy. మీకు తెలుసు కదా ఈవెంట్ తర్వాత ఈవెంట్ రెడీ అంటాం కదా అట్లాగా.
0: When we just talk, we are good. When we talk to you guys, we are great.
3: Okay.
1: ముందు మీరు ఒక ముందు సమాధానం నాకు చెప్పాల్సింది. 17వ తారీఖున పెద్ద గుంపుతో వస్తున్నారా లేదా?
3: Yes. As usual, D-Cube event ki, Ravan Dahan, we never missed it.
1: Don't miss an Isari Sahasra, Hanuman Chalisa Sahasra.
3: That excited me a lot.
1: Yes.
3: My favorite god is Hanuman. So.
1: Okay, samacharam mana Hanumanthudi samacharam kuda ee samacharam. So it will be amazing to witness that Sahasra part. Along with it, please come. There is also Manatoti, mana Bengali group is big part of AIA. సో మన దేర్స్ 10 feet దుర్గా ఐడల్ ముందు సింధూర్ ఖేలా ధునుచి నాచ్ తర్వాత రథయాత్ర అన్ని ఉన్నాయండి. డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ఇట్స్. కేవలం రావణ దహన్ టైంలో కాకుండా కమ్ మచ్ మచ్ బిఫోర్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తే దేర్ ఇస్ ఇట్స్ అ హ్యూజ్ ఏరియా. సో యూ కెన్ ఈవెన్ యు నో దే చేంజింగ్ రూమ్స్ అండ్ యూ కెన్ గెట్ డ్రెస్ టు ద గర్బా అండ్ దాండియా దట్ విల్ ఫాలో రావణ దహన్. సో అన్నిటికీ ఉండాలి మీరు వచ్చి. ఓకే, సో ఇప్పుడు మీ ఆన్సర్ చెప్పండి మేడం.
3: Airtel
1: and AR Rahman. Okay. Thank you, Meena. Meena, please follow us on AIA.events, Meena, and share this information in all your groups. And it's there. All the flyers, videos are in AIA.events. Okay, na?
3: Done.
1: Thank you so much.
0: 510-573-2562.
1: Hello, welcome to Virijallu.
4: Hello, Andy. Kishore from San Jose.
1: Kishore gar, ela unnaru?
4: Yeah, all good, Andy. Hello, Nar.
1: Very good, Andy. Chappan, sir.
4: The clipping is from for the Airtel ad by AR Rahman.
1: Airtel and AR Rahman. Asli, enti ippude tune in ayyara. First hour, mottam amazing 90s ads chesam. Okkasari kuda call cheyaledu, Kishore, meeru.
4: Yeah, ee song appudu tune in ayyutundi. Emante dial chesam.
1: Okay, thank you, Andy. Sare, ee late ga tune in aina kuda, latest ga October 17 gurinchi telusu kada?
4: Yes, Diwali event.
1: దివాలి దసరా దివాలి ఈవెంట్ వస్తున్నారు కదా. దివాలి ఈవెంట్ ఇన్ ప్లెజెంటన్. ఇవాళ సన్నివేల్ లో ఉంది, మన దగ్గర ప్లెజెంటన్ ఫేర్ గ్రౌండ్స్ లో ఉంది. సో ఇవాళ వెళ్ళండి. గో టు రైన్ కమ్ ఆన్ 17th. ఓకే,
4: థ్యాంక్ యూ.
1: అండ్ మనది మన 17th ఇస్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ, కిషోర్ గారు, ఇన్ కేస్ ఇఫ్ యూ హావెంట్ హర్డ్. With 40 feet Ravan Dahan, 15 minutes fireworks, with 10 feet Durga Idol, and where we do Durga Puja, Lakshmi Puja. And this year there is also Sahasra Path, Hanuman Chalisa Sahasra Path. So it's a beautiful blend of fun as well as our culture, both. Please come.
4: Oh wow, great to know. Yeah.
1: And there are two stages, and we have almost close to 1,500 performers performing on both stages. There are singing competitions, dancing competitions, there's Ram Leela. And their fashion shows. So, I mean, and there's Maha Khoj, by the way. This is a biggest treasure hunt. And it's also named Maha Khoj. So you will love all these aspects. Okay?
4: Wow, that's a lot happening for sure.
1: Thank you. And thanks, go to AIA.events and grab your early bird discount tickets right away. Thanks, Andy.
4: Sure.
0: The website is AIAevents.org. Insta handle is AIA.events. So, for the tickets, just go to our website, AIAevents.org. And yes, all of you got that right. That was indeed AR Rahman, and that is Airtel.
5: Hey, do you want to hear this?
6: It's nice. You want to add something more?

0: Airtel. Live every moment.
1: అంతా అంత ఫుల్ వాళ్ళు ఏదో అనుకుంటారు, మనకి ఏదో ఎయిర్టెల్ వాళ్ళు స్పాన్సర్ చేశారేమో అనుకుంటారు. గురు అంత ఫుల్ ఆడేసావు.
2: ఒరిజినల్ సాంగ్ దాని నుంచి.
1: ఓకే, నాకు అది కూడా కావాలి, నాకు ఆయడ కూడా కావాలి.
2: ఓకే, విల్ ప్లే ఇట్, విల్ ప్లే ఇట్ బిఫోర్ వి గో దేర్. దిస్ అవర్ ఆఫ్ విరిజల్లు ఈజ్ బ్రాట్ టు యూ బై ఉలవచారు స్వీట్స్. మనకి పండుగలు వచ్చాయంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పార్టీస్ బిట్వీన్ నౌ ఆల్ ది వే టిల్ డిసెంబర్. తాపేశ్వరం కాజా, బాదుషా, బెల్లం జిలేబీ, చిట్టి బెల్లం గవ్వలు, అరిసెలు, బూందీ లడ్డు, దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డు, జాంగ్రి, వెరైటీస్ ఆఫ్ బెంగాలీ స్వీట్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ రసగుల్లాస్, స్పెషాలిటీ కేక్స్ ఫర్ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్స్ విత్ యూనిక్ మ్యాంగో రస్మలై ఫ్లేవర్, గులాబ్ జామున్ ఫ్లేవర్, స్పెషల్ హైదరాబాద్ ఆప్రికాట్ డిలైట్, మ్యాంగో డిలైట్ అండ్ మెనీ అదర్ పేస్ట్రీస్. అండ్ దివాళీకి స్పెషల్గా మ్యాంగో రస్మలై తిరమీసు, ఆమ్ రసగుల్లా, మోతీచూర్ రబ్ది అండ్ మెనీ మెనీ మోర్. అండ్ దే ఆల్సో డూ స్పెషాలిటీ డిజర్ట్ స్టేషన్స్ ఫర్ పార్టీస్ ఎస్ వెల్. వన్స్ అగైన్ పండగ స్పెషల్ పాల తాలికలు
1: తెలుసుకోవాలికలు.
2: నేను స్వీట్లు తిన్నా కాబట్టి మనకి పాల తాలికలు, పూర్ణాలు, బొబ్బట్లు, ఓ మై గాడ్, ఇన్ని వెరైటీస్ అండి ఉలవచారు స్వీట్.
1: నాన్ వెజ్ తినవు కానీ నాన్ వెజ్ మాత్రం రుచి రుచిగా అనౌన్స్ చేస్తావే.
2: ఎగ్జాక్ట్లీ అలాగే. సో ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ అన్ని మీకు, పండగలు ఉన్నా పండగ లేకపోయినా ఏమంత అయినా సరే ఉలవచారు స్వీట్స్ దే స్పెషలైజ్ ఇన్ గివింగ్ యూ ద బెస్ట్ స్వీట్స్, అమేజింగ్ టేస్ట్. Check it out, Ulavacharu Sweets in Sunnyvale. And in fact, just check their website, Ulavacharu Sweets. And they're providing all of this, parties, caterings, anything, all the way till December. They'll take care of you. Pune Jepina varieties, Anni Kuda, they will do with utmost sincerity and amazing taste. Again, this hour of Virijallu is brought to you by Ulavacharu Sweets. And I'm going to play the next ad. Mm. And then I need to go to a small chit-chat.
1: I want that ad.
2: Okay, so Vijay ji is insisting that
1: I
2: play this ad.
1: Yes.
2: Once again, listen to this jingle and tell us what ad is this for. 510-573-2562.
1: Tell me if you own, I can't challenge who doesn't own, but I'm sure and all of us proudly, very happily own a piece of this culture. Yeah.
2: Exactly. 510-573-2562. 510-573-2562. Here's the jingle.
1: One more time.
2: Which ad is
1: the same music director.
2: Yes. Yeah.

510-573-2562. Here's the clip one more time. You can call us right now. 510-573-2562. 510-573-2562.

0: 510-573-2562.
1: హలో, వెల్కమ్ టు విరిజల్లు. రవిచంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ వెయిట్ చేసినందుకు. చాలా థ్యాంక్స్ రవిచంద్ర గారు, చెప్పండి.
2: వెయిట్ చేస్తూ చేస్తూ ఒకటి అనుకున్నాను, చెప్తాను. బిఫోర్ ఆర్ఆర్ఆర్ ఇట్ వాస్ ఏఆర్ఆర్ టైటిల్.
1: ఏంటి రెహమాన్ గారు ఫ్యాన్ ఏంటి?
2: అవును, ఎవరు సార్ చెప్పండి.
1: అలా కాదు, మేమంతా కొన్ని కొన్ని వేరే వేరే జనరేషన్స్ చెందిన వాళ్ళం. వి లవ్ ఇళయరాజా. అంతకన్నా ముందు నేను మహాదేవన్ ఫ్యాన్, అంతకన్నా ముందు నేను ఎంఎస్ విశ్వనాథన్ ఫ్యాన్. సో వాళ్ళందరంటే మాకు ఆరాధన భక్తి. ఏఆర్ రహమాన్ అంటే బాగుంటుంది మ్యూజిక్, అంతే. అట్లా జనరేషన్ జనరేషన్ కి తేడా ఉంటుంది అది.
2: అంటే అంటే మీరు ఇదేంటి, దేవుడు గొప్ప భక్తుడు గొప్ప అన్నట్టుంది కదా. దే ఆర్ ది వన్స్ హూ పేవ్ ద వే. And yeah,
1: yeah, so no, but but he has made India proud, Indian music proud, and you know the great and he himself composed. And I like, actually, honestly speaking, I'm pretty sure a lot of folks will agree, we all love Rahman of 90s and the early 2000s. Yeah. You know, he gave amazing songs. Ee madhya karna kuda kada.
2: Appati gaanalu chirasmaraniyalu.
1: Absolutely, absolutely. So chepandi Ravi garu, mee answer.
2: టైటన్ అండి.
1: టైటన్, ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి. ఇంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యా,
0: థ్యాంక్ యూ. 510-573-2562 ఆర్ స్టూడియో నెంబర్.
1: హలో, వెల్కమ్ టు విరిజల్లు.
3: హలో అండి, నేను సౌమ్యాని, ఫ్రీమౌంట్ నుంచి.
1: సౌమ్య గారు, ముందు అలా చెప్పకూడదు, ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అని చెప్పాలి.
3: ఎందుకండి?
1: ఆహా, అదే ఇప్పుడు పర్టికులర్ గా మనం మాట్లాడే బ్రాండ్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అని అడగాలి.
3: ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదండి, చిన్నప్పుడు అయితే రెండు ఉండేవి.
1: అవునా, ఓకే. నేను ఇప్పుడు ఫర్ మీ ఈ బ్రాండ్ ఫ్యాసినేట్ చేసినంతగా, ఈవెన్ టుడే, ఈవెన్ నన్ ఆఫ్ దీస్, ఈవెన్ దిస్, మన ఇప్పుడు ఉంటాయి కదా ఈ పెద్ద పెద్దవి, ఆల్ ద కార్టియర్స్ అండ్ రోలెక్సెస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అవి కూడా అంత ఫ్యాసినేట్ చేయవు. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ద యాడ్స్, దే కమ్ అప్ విత్ దట్ రాగా, ద డిజైన్, ఓ మై గాడ్, ఐఎమ్ లైక్ బ్లోన్ అవే బై దోస్ డిజైన్స్. They go well, so much. They go really well with our Indian outfits. But I gave most of the answer away. So, but me chappandi, what is that ad?
3: Titan andi.
1: Titan.
3: Titan watches.
1: All right. Thank you, Soumya garu. Thanks, Andy, okay, for holding through the break. Holding through, okay, the interview. No, thank you.
0: Thanks, Andy. Thank you. Yeah, yes, they all got that right. That is indeed
1: Titan. There were actually a few callers who called. But I think since we were... we were doing the interview, they dropped out, but I'm pretty sure all of you who call, you all have the right answer and right feelings and right nostalgia about this brand. And this is not just nostalgia, this brand legacy still continues and going so strong in India now.
0: our studio number. Okay, I think it's time. Okay, let's take.
1: Hi, welcome to Virijallu. Hello.
4: 510-573-2562.
1: Okay, someone is making us listen to our own voices. Who's this?
5: Sorry.
1: Okay, turn off the radio now. Yeah, who is this?
5: Hi, this is Beth.
0: I'm sorry, we didn't get your name. Can you please turn off the radio completely in the background, please? Thank you.
5: I did.
0: Yeah, okay, thank you. Namaste. What's your name?
5: Dharmishta.
0: Yeah, I remember you called me Thursday or Friday, correct?
5: Yes.
0: Yeah, I remember.
1: I see. Dharmishta from... name like that, you can never forget that.
0: From Mill Peters.
5: Yes.
0: There you go. Awesome. Okay, what is your answer?
5: I think it's a Titan watch tune, like...
1: Thank you, Dharmishta ji. I hope he did a Kalyan did a good job in convincing you in attending our Dashra Diwali event.
5: Yes, we are, yes.
1: Okay, so we'll look forward to seeing you there. And as we announced, it is not just Dashra, not just Diwali. It's a beautiful blend of both with 40 feet Ravan Dehan and followed by almost 13. I'm changing my time, but it's... Pakka, for sure, it's between 13 and 15 minutes of fireworks. And this year, they've also incorporated హనుమాన్ చాలీసా, సహస్ర పాఠ్ హనుమాన్ చాలీసా అండ్ సింధూర్ ఖేలా అస్ వెల్ అస్ ధునిచి నాచ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మా గాడెస్ మా దుర్గా అండ్ రథయాత్ర అండ్ గర్భా దాండ్యా, సో మెనీ ఆస్పెక్ట్స్.
5: Yes, we have attended in the past as well. Mm-hmm. This kind of event from Bali.
1: Mm-hmm.
5: So yeah, this year also we are planning because I have a little girl. She like to participate.
1: Absolutely. Thank you. Please visit AIA.events. Please follow us on AIA.events. And for tickets, go to AIAevents.org. Thank you, G.
5: My daughter wanted to just say hi because she's next to me. Yes, I think she has also called before as well. Her name is Samaira.
1: Hi, Mara.
0: Samaira.
4: Hi,
1: Samaira. How are you?
4: Good. Today I'm going to one of my friend's birthday party.
0: Awesome. What's your friend's name?
1: Please wish her happy birthday on our behalf as well.
5: I should hang soon. Otherwise, everything gonna really reveal here.
1: Happy birthday to Samaira's friend. And Samaira, hope to see you.
4: It's not my birthday.
1: No, I know. I said Samaira's friend. Happy birthday to Samaira's friend. And I hope to see Samaira and her Mishta family and her friend's family also on October 17th.
0: Thank you, Samaira.
5: Thank you.
0: And yes, everyone got that right. As we said, Titan Watches. And once again, this hour of Virijallu is brought to you by Ulavacharu Sweets. And for Diwali, Ulavacharu Sweets is actually offering mango rasmalai, tiramisu, aam rasgulla, motichur rabdi and many more. And again, they specialize in all kinds of sweets. Tabeshwaram kaja, badusha, bellam jilebi, chitti bellam gavalu, arisalu, bundi laddu and motichur laddu, jangri. Varieties of Bengali sweets with different flavored rasgullas, specialty cakes for birthdays and weddings with unique mango rasmalai flavor, gulab jamun flavor, Hyderabad special apricot delight, mango delight and many other pastries. Vaadito paadu, if you have parties, they also specialize in dessert stations as well. And pandagala kosam inda Vijay garu cheppinattu pala talikalu, poornalu, bobettlu, vagera. So once again, పండుగల కోసమైనా సరే, మీ పార్టీస్ కోసమైనా సరే, ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు జరుగుతూనే ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ స్వీట్స్, గో టు ఉలవచారు స్వీట్స్. జస్ట్ గూగుల్ ఫర్ ఉలవచారు స్వీట్స్ అండ్ యూ గెట్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఐ నీడ్ టు గో టు అ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ నెక్స్ట్ యాడ్ ఐమ్ గోన్ ప్లే దిస్ జింగ్ యాడ్ రైట్ నౌ. వన్, రికగ్నైజ్ వాట్ దట్ యాడ్ వాస్ ఫర్. దట్ యాడ్ ఫీచర్డ్ 3 పాపులర్ Hindi movie stars, 2 actors and 1 actress.
1: Popular, extra popular and extremely popular.
0: Exactly. So 2 actors and 1 actress featured in this particular ad. What ad is this for? And who are those 2 actors and 1 actress who featured in this particular ad? 510-573-2562.

0: 510-573-2562. A small commercial break. We will be right back.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax deferral strategies. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత లుక్కలు నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, విజయవాడ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై square feet. Bay Area, get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah and Sameer. Early

0: 510-573-2562 is our studio number.
1: Hi, welcome to Virichallu.
2: Hi, Ravichandran మాట్లాడుతున్నానండి, డబ్లిన్ నుంచి.
1: చెప్పండి రవిచంద్ర గారు, మీ ఆన్సర్.
2: ది క్యాడ్బరీస్ డైరీ మిల్క్ అండి.
1: క్యాడ్బరీస్ డైరీ మిల్క్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ టు విరిజల్లు.
3: హాయ్, దిస్ ఆడ్ ఇస్ ఫర్ క్యాడ్బరీస్ డైరీ మిల్క్.
1: షూర్, అండ్ మే ఐ గెట్ యువర్ నేమ్ ప్లీజ్?
3: మైరా.
1: మైరా,
3: యా,
1: థ్యాంక్ యూ. మైరా, విచ్ సిటీ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్?
3: ఫ్రీమాన్.
1: Fremont. So, Mehra ji, I hope you heard about our October 17th Dashara Diwali Dhamaka in Pleasanton Fairgrounds.
3: Yes, I did.
1: Please come. Did. Get your tickets right away. They are the discounted tickets right now. AIAevents.org.
3: Sure,
1: see you there.
3: Hello.
1: Hello. Welcome to Virichallu.
4: Hello.
1: Hi. Who's this?
4: This is Maithili.
1: Maithili ji, which city are you calling from?
4: I'm going from Cupertino.
1: Cupertino. All right, Maithili ji, what's your answer?
4: It is the Dairy Milk ad, Cadbury Dairy
1: Milk. Cadbury, I see a beautiful smile on your face thinking about the ad. I'm pretty sure the ad is flashing in front of your eyes right now, right?
4: Yes.
1: Okay. And Maithili ji, please check out AIA.events. Follow us. And they are hosting the largest Dashara Diwali Dhamaka on October 17th in Pleasanton Fairgrounds. Dhamakadar program, please come.
4: Yes, for sure.
1: Yeah, and check out the AIAevents.org for the tickets. And all, we also have Dashara, Diwali, Ravan Dehan, fireworks, Garba, Dandiya, Mahamangalarti, and Dhanuchina, Chindur Khela, a lot of elements. So check out AIAevents.org. Okay. Hello, welcome to Virichallu.
5: Hi, Andy.
1: Hi, Mirandi.
5: క్యాడ్బరీ డైరీ మిల్క్ అండి.
1: ఒక్కసారి మీ పేరు మళ్ళీ చెప్పాలి.
5: ఓ, గీత ఫ్రమ్ డబ్లిన్.
1: ఓ, గీత గారు, ఇందాక మమ్మల్ని అలాగా మాకు ఇలా ఏంటంటారు, ఇలా డుంకి ఇచ్చి వెళ్ళిపోయారు ఏంటి?
5: ఓ, నో నో, కట్ అండ్ సిగ్నల్ బ్రేక్ అండ్ ఎల్స్ ఐ వాస్ ఆల్సో ఓకే టు ఆన్సర్ దట్.
1: కరెక్ట్, మళ్ళీ కాల్ చేస్తారని పాపం కళ్యాణ్ అరగంట అనౌన్స్మెంట్ చేశాడు, మీరైతే ఆయన నజ్జాన్ కొట్టారు. గీత గారు, అందరికి చెప్పినట్టు మీకు కూడా స్పెషల్ ఇన్విటేషన్ అక్టోబర్ 17th దసరా దివాళి ధమాకా ప్రోగ్రామ్ కి రండి తప్పకుండా. Mostly, everything. Yes, and this year they also incorporated the Sindur Kela, so you know, right, you come, you can, that's at four o'clock, you can actually, that gives you ample time, come play the Sindur Kela, be part of the Dunichinach, and then the Rathyatra, Mahamangalarti, and then you can even, you have enough time to even get changed to your Garba outfit as well, so you can be part of everything.
5: Wonderful. Definitely. Love to be part of it. Andar neskostha.
1: Neskondandi. Thank you, Andy. Thank you, Gita. AIAevents.org is where you get the discounted tickets right now. The early bird discount is going on. And AIA.events. Matram follow. And okay, na?
5: Definitely, Andy.
1: Thank you, Gita. Thank you.
5: Thank you so much.
0: Thank you. Thank you. Thank you. I think everybody... Okay, that call got dropped. Everyone got that right, Vijayji. Beautifully created ad. That is indeed Cadbury Dairy Milk.
1: I love Cadbury even now.
0: Okay.
1: ఇక్కడ కూడా స్టోర్స్ లో కొనుకుంటుంటా నేను.
0: So here's the probably the last clip of the day.
1: Uh-huh.
0: And I'm playing this because we've been announcing about Diwali, Diwali, Diwali.
1: Oh, this
0: particular brand had multiple ads. And this ad was about the land of Dash, right? The land of the product. It's about celebrating India and the diversity of India. Since we are announcing Diwali, Diwali, Diwali, I thought this will be the right ad
1: to end. We are also announcing Dashara, Dashara, Dashara. Don't forget that.
0: Yeah.
1: Yeah.
0: So here's the ad. What is this one?
6: This land of Diwali and Anarkali. This land of Kathakali and Ghagra Choli. This land of Kavali and colorful Holi.
0: This is a land of what? What is this ad for? It's another popular ad. 510-573-2562. So let's see how many of you get this one. 510-573-2562. Again, it's called the land of the product. And they celebrate India. And they celebrate, of course, this product itself. Which product was this
1: it's
0: ad
1: there,
0: made
1: even
0: for?
1: Even now? Abhi bhi hai, India mein?
0: I think it's there. I don't know. Okay, it's been a while. I haven't seen. Again, if you guess this ad, give us a call. 510-573-2562. 510-573-2562. Here's the clip one more time.
6: This land of Bhavi and Anarkali, this land of Kathakali and Ghagra Choli, this land of Kavali and colorful Holi.
0: This land of what? What was this ad made for? Let's see how many of you will get this.
1: It is. 510-573-2562.
0: 510-573-2562.
1: Hi, welcome to Virijallu.
7: హాయ్ అండి విజయ గారు, నేను వీరాన్ మళ్ళీ
1: చేశాను. వీర గారు చెప్పాలి చెప్పాలి.
7: ది ల్యాండ్ ఆఫ్ చెప్తున్నారు కదా, కేరళ గురించి చెప్తున్నారు. ఇంత ఐ థింక్ ద ప్రొడక్ట్ ఈస్ పారాచూట్ ఆయిల్, సమ్ కోకోనట్ ఆయిల్.
1: అట్లా అంటారా? ఓకే, గెస్ బానే ఉంది కానీ లాంగ్ షార్ట్ అది
7: కరెక్ట్ కాదా?
1: కాదు కాదు కాక కాదు. ఓకే, కానీ మీరు కేరళ కాదు కాదు, మీరు కేరళ ఒకటే విన్నారు. దేర్ ఇస్ కేరళ, దేర్ ఇస్ హోలీ, దేర్ ఇస్ కథకళి, దేర్ ఇస్ హోలీ, దేర్ ఇస్ దివాలి, దేర్ ఇస్ ఘాగ్రా చోళి. సో లాట్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆర్ ఫీచర్డ్ ఇన్ దిస్. యా,
7: ద బిట్ ఐ హర్డ్ ఇస్ అబౌట్ కథకళి. సో కథకళి అన్న గానీ
1: ఇదొక పానీయం.
7: ఓకే ఓకే
1: ఓకే
0: ఓకే,
1: ఆల్ రైట్.
7: ఓకే ఓకే, పానీయం అంటే అది మేబీ కూల్ డ్రింక్, థమ్స్ అప్ అయి ఉంటుంది.
1: Many sips of this while growing up.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఇంకోది బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit